వల్లల్లమ్మక అల్లంగన్నా వెర్రలు పెట్టా వెళ్ళంగ గొరిగిలిక్క ముందిరికన్న కోన కొబ్బర కొయ్యాక కయ్యముయ్య వల్లంటే మాటికి నా రుర్రెక్కర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా ఊవ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక ఫ్యాన్ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక